గోపగోపీ జనమధ్య సంస్థం గోవింద దామోదర మాధవేతి. ఉన్నా చెహరా మన భావన హై ఔర్ ఉన్నకే హోంట్ బాసురీ కి దివ్య ధ్వని సే పూరిత హై. గాయో గోపో ఔర్ గోపియో కే బీచ్ వహ ఏక్ ప్రవాల్ వృక్ష కే నీచే ఖడే హై. గోవింద దామోదర మాధవ.